ఒలగద సద్దిగే మదకోలే, ఒలగద సద్దిగే మదకోలే, సరస్వతియే నమ్మ నాలిగే తొడర బిడిసవ్వ.

0: వారి వేళ్ళు.
1: రేణుక
2: స్వామి
1: దూర నిల్లు. ఈ నన్న పవిత్ర ఆశ్రమంలో అశుద్ధగొలిసిపోయాడ. నిన్న నెలలు నన్ను సోకబారదు. నన్న కాలు ముట్టుదక్కి నిన్న యోగ్యత ఇల్ల. ఈ ఆశ్రమ దేవి ఆగి మెరైతా ఇద్దంతహ నేను, నన్న హృదయ రాణి ఆగి మెరైతా ఇద్దంతహ నేను, ఈ హొత్తు ఏనాగిద్ది అన్నోదర కల్పనే ఆధారం ఇది అనే నినగి. నీనిగాగి హోదయా, నన్ను నిత్య విధిగాగి శుద్ధోదకొన్ను తందయ్యా. ఎల్లిదే జల హోదవడు బరిగయ్యల్లి హిందే బందిద్ది. ಹಿಂದೆ ಯಾವತ್ತೂ ನೀನು ಹೀಗೆ ಬಂದವಳಲ್ಲ. ಈ ಹೊತ್ತು ಈ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನೀನು ತರದೆ ನೀನು ಬರಬೇಕಾಗಿದ್ರೆ ಹೋದಲ್ಲಿ ಏನ್ ನಡೆಯಿತು ಅನ್ನುವುದು ನನ್ನ ಪ್ರಶ್ನೆ. ಯಾರನ್ನು ಕಣ್ಣು ಮೋಹಿಸಿದೆ ವಿಕಾರಿ, ಯಾರನ್ನು ಕಣ್ಣು ಮೋಹಿಸಿದೆ ಹೇಳು. ನೀರು ತರುವುದಕ್ಕೆ ಹೋದವಳು ಕೆಟ್ಟು ಬಂದೆಯಾ, ಪತನ ಹೊಂದಿ ಬಂದೆಯಾ? ಸ್ತ್ರೀಯ ಪಾವಿತ್ರ್ಯ ಏನು, ಯೋಗ್ಯತೆ ಏನು ಅನ್ನುವುದನ್ನು ಲೋಕಕ್ಕೆ ಹೇಳಬೇಕಾದಂತಹ ಜಮದಗ್ನಿಯ ಪತ್ರಿ ನಿನಗೂ ಈ ದುರ್ಗತಿಯೇ.
2: ಸ್ವಾಮಿಯೇ

0: తిడిదిద్దే అలా ఒళ్ళు కట్టి.
1: అయ్యో భరమా,
0: నీ మాడిద కర్మ వావారి నాన్న తాయి వరుసకు వంద పడుతున్నావు, నీకు తెంగిన కాయి నీ తన్నగ అమ్మి సాయి అప్పు గుడికి మాడి పెడుతున్నావు, హోగి హోగి పెట్టి చుడితమ్మగ దేశం భావాగి. ఇదే నోపాడమ్మ నాకు దానికి వందరి మేల వంద పొంది పడాకొచ్చావల.
2: అయ్యో మల్లమ్మ తండ్రి,
3: అత్తయ్యవరే నీవు చింతి మాడబేడ్రి, ఆ పరమాత్మన పాదోదక నన్ను బలియల్లివి, ఆ పాదోదకద మహిమయింద నిమ్మ రోగవన్ను నన్ను నివారణ మాడువెను. ఆద్దరింద అమ్మ ఈగ ఎల్లరూ మల్లేషి అనబేకమ్మా.